మన గగసస నినిదద నినిస మద నిస గస నిస నిస్సగ నిస నిస సగమ సస నినిదద మమ నినిదద మమ గగ గద మమ గగ సద గమద నిస సద నినిదద మమ నినిదద మమ గగ గద మమ గగ సద గమద నిస నిస గస నిస గస నిని సగ గమ ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధని ధ